నిర్భవో నిర్వైరు అకాల మూర్తి అజూనీ సైభం గుర్ప్రసాద్ జప ఆది సచ్ జుగాది సచ్ హ్యాపీ సచ్